0: శ్రీ వెంకటేశ్వర స్వామి నామం పలుకుదాం, భక్తి శ్రద్ధలతో వ్రతం చేసుకుందాం, మన హృదయం శ్రీ వారి యొక్క అనుగ్రహ ప్రేమతో నింపాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి మంగళ వ్రత దీక్ష శుభ సందర్భాన అనేక అనేక శుభాకాంక్షలు. వెంకటేశ్వర వ్రతం శుభాల వ్రతం, గోవింద నామమే మనకు రక్షణం. హరే శ్రీనివాస,
1: హరే శ్రీనివాస.
2: నమస్కారం శ్రోతలారా, శుభోదయం. ఈ అందమైన శుభోదయ వేళ మన కోసం ఒక విలువైన సందేశాన్ని అందించేందుకు మన మధ్యకు విచ్చేస్తున్నారు కుమారి ఆశ్రియా సీతప్ప గారు. ఆమె ఆలోచనలు, అనుభవాలు మరియు సందేశాన్ని మనందరితో పంచుకోబోతున్నారు. మరి ఆలస్యమందుకు కుమారి ఆశ్రియా సీతప్ప గారిని ఆహ్వానిస్తూ ఇప్పుడు వారి ప్రసంగాన్ని శ్రద్ధగా విందాం.
3: మమ్మల్ని వింటున్న మా శ్రోతలందరికీ మా హృదయపూర్వక నమస్కారం. ఇప్పుడు తెలుగు వాళ్ళు మొరిషస్ దేశంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కోసం 40 రోజుల దీక్షను పాటిస్తున్నారు. ఈ 40 రోజుల దీక్షలో చాలామంది ప్రతిరోజు వీలైతే ప్రతిరోజు గుడికి వెళ్తారు. అక్కడ వెళ్ళినప్పుడు స్వామివారి విగ్రహాన్ని చూసి మనస్సులో ఉన్నవన్నీ చెప్తారు. కీర్తనల ద్వారా మన స్వామివారితో మాట్లాడతారు, లేకపోతే ఒక క్షణం అలా స్వామివారిని చూసి మనస్సులో ఉన్నవన్నీ చెప్తాం. ఎందుకంటే స్వామివారు మమ్మల్ని వింటారని ఆశ ఉంటుంది. అలాగే అప్పుడప్పుడు ఈ కాలంలో చాలామంది అంటారు, తిరుపతిలో ఉంటే బాగుండేది, తిరుపతిలో వెంకటేశ్వర స్వామి అలా ఉన్నారు. ఆచార్య గారు కూడా తమ ప్రవచనాల్లో తిరుపతి గురించి మాట్లాడతారు. అయితే ఆ కాలం మనం ఆలోచిస్తాం, ఒక్కరోజు మనం కూడా తిరుపతికి వెళ్తే ఎంత బాగుంటుంది అని. అసలు నేను సొంత అనుభవంతో చెప్తా, నిజంగా తిరుపతికి వెళ్ళినప్పుడు, అసలు తిరుపతి అనేది ఒక నగరం. తిరుపతి నగరంలో తిరుమల కొండలున్నాయి, 7 కొండలు. అందుకే అంటాం కదా, 7 కొండల వాడ వెంకటరమణ, గోవింద గోవింద. అయితే తిరుమల కొండల్లో వెంకటాద్రి అనే ఒక కొండ ఉంది. ఆ కొండపైనే శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క విగ్రహం ఉంది. అది కూడా ఇది ఎటువంటి విగ్రహం, ఈ విగ్రహాన్ని ఎవరూ కట్టలేరు, ఎవరూ నిర్మించలేదు. ఇప్పుడు పరిశోధకులు కూడా అంటారు, ఒకవేళ స్వామివారి విగ్రహాన్ని నిర్మించాలంటే 5 విధాలుగా మనం ఆ విగ్రహాన్ని నిర్మించవచ్చు. కానీ అక్కడ తిరుమల కొండల్లో ఉన్న విగ్రహం అది ఒక కలయిక, ఆ 5 విధాల కలయిక. అయితే ఏ శిల్పి దీనిని ఈ విగ్రహాన్ని నిర్మించలేరు. అయితే దీనికి జవాబు ఏంటంటే, తిరుమల కొండలలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం ఒక స్వయంభూమూర్తి, స్వయంభూ విగ్రహం. స్వయంభూ అంటే సాక్షాత్ శ్రీ మహా విష్ణుడు శ్రీ వెంకటేశ్వర స్వామి రూపంలో అక్కడ శిలా రూపంలో అంటే రాతిలా మార్చుకున్నారు. అందుకే ఒకవేళ మీరు తిరుపతికి వెళ్ళినప్పుడు స్వామివారిని చూస్తుంటే దేవుణ్ణే చూసినట్టుంది, చూసినట్టు కాదు దేవుణ్ణే చూశారు. ఎన్నో గంటలు మనం వరుసలో ఎదురు చూస్తాం. ఎందుకంటే ఇది మన మొరిషస్లో ఉన్న మందిరాల్లా లేదు, వెళ్ళాము గుడిలో ప్రవేశించాము దర్శనం చేసుకుందాం అలా కాదు. అక్కడ చాలా గంటలు ఎదురు చూడాల్సి వస్తుంది. అప్పుడప్పుడు 2.5 గంటలు దర్శనం వస్తుంది, అప్పుడప్పుడు 10 గంటలు, అప్పుడప్పుడు కొందరు 2 రోజులు కూడా లైన్లో ఉండి వెయిట్ చేస్తారు స్వామివారి యొక్క ఒక్క క్షణం దర్శనం కోసం. ఎన్ని కష్టాలు పడి ఎదురు చూసి గంటలు మనం వరుసలో ఉండి ఆ బంగారు వాకిల్లో అడుగు పెట్టగానే అందరూ వరుసలో ఉన్నప్పుడు గోవింద గోవింద గోవింద గోవింద గోవింద గోవింద అని చెప్తూ ఉంటారు.

0: కానీ బంగారు వాకిలిలో అడుగు పెట్టగానే అందరూ మరీ గట్టిగా ఆ భక్తి భావం, ఇట్స్ లైక్ ఎన్ని గంటలు ఎదురు చూసినా సరే స్వామివారిని చూసే ముందు ఆ మనకు వచ్చే ఆ శక్తి, ఆ బలం ఎక్కడి నుంచి వస్తుందో నాకు తెలియదు. అందరూ గొంతు విప్పి గోవింద గోవింద అని గట్టిగా చెప్తారు. అదే స్వామివారి మందిరంలో దేవాలయంలో అడుగు పెట్టగానే ఆ వాతావరణాన్ని నేను మాటల్లో వ్యక్తీకరించలేను. ఎందుకంటే స్వామివారిని చూడగానే అప్పుడప్పుడు మనం ఆలోచిస్తాం, స్వామివారిని చూడగానే నేను విద్య గురించి అడుగుతాను, ఆరోగ్యం గురించి అడుగుతాను, ఆస్తి సంపత్తులు అన్నీ అడుగుతాను. కానీ మొదటిసారి మీరు వెళ్ళినప్పుడు స్వామివారిని చూడగానే, అసలు ఇంతకుముందు చాలా గట్టిగా గోవింద గోవింద అన్నారు కదా, కానీ ఆ దేవాలయంలోకి ప్రవేశించగానే స్వామివారిని చూడగానే ఇట్స్ లైక్ ఇక్కడ ఎవరో మిమ్మల్ని మీ గొంతులో ఒక పెద్ద బండ పెట్టారు, ఆ గొంతు బయటికి రాదు. నాకైతే రాలేదు. కళ్ళల్లో మొత్తం కన్నీళ్ళు వచ్చేస్తాయి, మనస్సు చాలా బరువుగా అయిపోతుంది. ఇక ఆ క్షణం ఏం అడగలేం, ఏం ఆలోచించలేం. బహుశా ఏడుపు వస్తుంది, ఏడవాలనిపిస్తుంది. అందే ఆ స్వామివారిని చూడగానే ఆ క్షణం అసలు ఏం అడుగుతాం, విద్య అడుగుతామా, ఆరోగ్యం అడుగుతామా, ఆయన ముందు అన్నీ శూన్యంలా అయిపోతుంది. ఆ క్షణం అనిపిస్తుంది దేవుణ్ణి చూడడం అంటే ఏమిటి. అప్పుడు ఆ క్షణం మనకు తెలుస్తుంది మెటీరియల్ వరల్డ్లో ఉన్నాం, స్వామివారిని చూసినాం, ఇప్పుడు మెటీరియల్ విషయాలు మనం ఏది అడిగితే ఇట్స్ నాట్ వర్త్ ఇట్. ఆ క్షణం ఇట్స్ నాట్ వర్త్ ఇట్ అని అనిపిస్తుంది. ఆయన్ని చూసిన ఆ కళ్ళు ధన్యమైపోతుంది, జీవితంలో ఇంకేం వద్దు అనిపిస్తుంది. అలాంటిది దివ్య దర్శనం మాకు కలుగుతుంది తిరుపతిలో. అయితే భక్తులారా, జీవితంలో ఎప్పుడైనా మీకు అవకాశం వస్తే మీరు తప్పకుండా తిరుపతికి వెళ్ళండి. తిరుమల కొండలలో ఉన్న మన శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క అద్భుతమైన స్వయంభూ విగ్రహాన్ని చూడండి. ఇది విగ్రహం కాదు, మీరు చూసినది సాక్షాత్ శ్రీ వెంకటేశ్వర స్వామి. ఒక్కసారి చూడండి, జీవితాంతం ఆయన మీ మనస్సులో ఉండిపోతారు. ధన్యవాదం. నమస్కారం. హరి శ్రీనివాస.
1: కుమారి అశ్రియా సీతప్ప గారు మీ విలువైన సందేశాన్ని మా శ్రోతలతో పంచుకున్నందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదములు. మీ మాటల్లోని ఆలోచనలు, సందేశం మన శ్రోతలకు తప్పకుండా స్ఫూర్తి దాయకంగా ఉంటుందని ఆశిస్తున్నాము. ధన్యవాదాలు. నమస్కారములు.

0: You're listening to RM3 Radio Manoranjan.
1: 94.6, 98.2 megahertz. Me there, ladies and gentlemen. This is the one and only Toli Ragalu. Toli Ragalu.
2: Your kind of music, all day, all night, right here on your one and only station.
3: RM3 Manoranjan Radio.
1: Toli Ragalu. Toli Ragalu.
0: శ్రోతలకు మా హృదయపూర్వక నమస్కారాలు. స్వాగతం సుస్

స్వాగతం తులిట్ రాగాలు యొక్క కార్యక్రమంలో. ఇవాళ మీరందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తూ నేటి కార్యక్రమంలో మనం విశేషంగా కొన్ని భక్తి పాటలను తీసుకువచ్చాము వచ్చాను. ఇంకా కొన్ని సినీ పాటలను. మీ వారం అంతటా బాగానే జరుగుతుందని కోరుకుంటూ నేటి కార్యక్రమంలో నేను మీ కృతగా ఉంటాను మీ సేవలో రాబోయే గంట కోసం. అయితే మీరు సిద్ధంగా ఉన్నారైతే మనం మొడలు పెట్టామా నీటి కార్యక్రమం.

సంగీత రసికులారా, మీరిప్పుడిప్పుడే చూచిస్తున్నారైతే గుర్తించుకోండి, యు ఆర్ కనెక్టెడ్ ఆన్ ద రైట్ ఛానల్ ఆన్ 94.6, 98.2 MHz పైన. ఇట్స్ ఆల్ హ్యాపెనింగ్ మీ తొలి రాగాలు యొక్క కార్యక్రమంలో. నేను మీ కృతిగా మీ సేవలో

సంగీత రసికులారా, ప్రేమ అంటే మాటలు కాదు, ప్రేమ అంటే భగవంతుని కోసం ఉన్న ప్రేమ, ఉన్న నమ్మకం, మనస్సును అర్థం చేసుకోవడం. అవునండి శ్రోతలారా, మీకు తెలిసినట్టుగానే మనం శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతంలోనున్నాం. అయితే వ్రతం పాటిస్తున్నాము, వ్రతం అంటే ఏంటి, ఎందుకు వ్రతం పెంచుకుంటున్నాము, అయితే ఎందుకు వ్రతం పాటిస్తున్నాము అంటే శ్రోతలారా, దీనికోసం మనం కొంతవరకు మాట్లాడుతున్నాం, దీని గురించి మనం కొంతవరకు మాట్లాడుతున్నాం.

అవునండి శ్రోతలారా, ప్రతిరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి నామస్మరణ మన మనసుని నిలబడుతుంది. కష్టాల్లో ధైర్యం, సంతోషాల్లో కృతజ్ఞత, ఈ రెండుంటికి నామం ఆధారం.

ఉదయం రాత్రి ఒక చిన్న నామస్మరణ రోజును పవిత్రం చేస్తుంది. సాధ్యమైనంత వరకు మంచి ఆహారం, మంచి మాటలు, మంచి ప్రవర్తన, దట్ ఈస్ ఆల్ అబౌట్ మన వ్రతం కాలం.

కలియుగ వైకుంఠం అని ఎవరిని అంటారు? తిరుమలలో కొలువై స్వామి పేరు ఏమిటి? ఇవన్నీ ప్రశ్నలు అడగాలి. మీరందరూ గూగుల్ పైన వెళ్ళవచ్చు. మీరు శ్రీ వెంకటేశ్వర స్వామి గురించి తెలియకోవచ్చు. అసలు శ్రోతలారా, భక్తి అంటే కేవలం ప్రార్థించడం కాదు, రోజువారి జీవనంలో మంచి ఎంచుకోవడం, నిజాయితీ, కరుణ, నిజాయ నియమబద్ధత, ఇవి భక్తి భాగం.

అవునండి శ్రోతలారా, శ్రీ వెంకటేశ్వర స్వామి కష్టాలు దాటే దారిని చూపే కృప ఉంది మనమందరికీ. అవునండి, అందుకే జై శ్రీ వెంకటేశ్వర అంటూ ఉండండి. వెంకటేశ్వర స్వామి నామస్మరణం చేసే మనస్సుకు శాంతి వస్తుంది. ఆశీర్వాదం అంటే భయం తొలగిపోవడం, ఆ స్వామి కృప అలా ఉంటుంది. కష్టాల్లో కూడా ధైర్యం ఇచ్చేది వెంకటేశ్వర నామం. ధర్మం మార్గం చూపే దేవుడు శ్రీ వెంకటేశ్వరుడు.

అవునిది శ్రోతలారా, 30 నిమిషాల కోసం మనం ప్రసారం చేశాము కొన్ని భక్తి పాటలను. ఇంకా పాటలు ఇంకా ఇప్పుడు మనం ప్రసారం చేస్తున్నాము కొన్ని సినీ పాటలను ప్రత్యేకంగా మీకోసం.

హే సంగీత రసికులారా, ఇవాళ మీరు మీ జన్మదినోత్సవం లేదా పెళ్లి వార్షికోత్సవం జరుపుకుంటున్నారైతే జన్మదినోత్సవ శుభాకాంక్షలు, ఇంకా పెళ్లి వార్షికోత్సవ శుభాకాంక్షలు.

ఈ సంగీత రసికులారా కొనసాగిస్తున్నాం నీచి కార్యక్రమం ఆన్ ది సేమ్ ట్రెండ్ ఆన్ 94.5.698.2 మెగా హెడ్స్ పైన. ఈ సమయంలో మీరు మీ అల్పాహారం ఆనందిస్తున్నారైతే షురుచి మన ఎంబీసీ సిబ్బంది తరఫున. అసలు శ్రోతలారా, నేను ఒక చిన్ని కోట్ చెప్తాను ఈరోజు కోసం. స్నేహం అంటే ఏంటి? నిజమైన స్నేహం దూరం కాదు, నమ్మకం. ప్రేమ అంటే మాటలు కాదు, మనస్సును అర్థం చేసుకోవడం. నేనుగా నిలబడగలిగితేనే నిజమైన బలం.

సంగీత రసికులారా, దుర్భాగ్యంగా మన కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి సమయం సూచిస్తున్నది. ఇంతటితో మీ క్రితికకి సెలవు ఇవ్వండి. మీ సేవలో ఉన్నందుకు అనేక అనేక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ అవుట్ దేర్. ఇంకా బాబాయ్, శుభరాత్రి, జాగ్రత్త ఉండండి.